0: 94.6, 98.2 megahertz. Me there, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
1: Your kind of music, all day, all night, right here on your one and only station.
2: RM3 Manoranjan Radio.
0: Toli Ragalu. Toli Ragalu.
3: 94.6, 98.2 మెగాహెర్ట్స్ పైన సరిగ్గా ఉదయపు వేళ 8 గంటలైంది. శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. తొలి రాగాలు యొక్క కార్యక్రమంలో ఇవాళ మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాం. ఇంకా ఇవాళ కార్యక్రమం మనం కూడి ఉన్నాం మీ కృతగా మిమ్మల్ని రంజింప చేయడానికి. మధుర మధుర తీ స్వరాలు మనసు పలికే రాగాలు ఉదయపు వేళ. అయితే ఇంకా క్షణం వ్యర్థం చేయకుండా మొదలు పెట్టినాం నీటి కార్యక్రమం.

హే సంగీత రసికులారా, గుర్తించుకోండి, దాదాపు 4-5 నిమిషాల నుంచి మనం కూడి ఉన్నాం ఇక్కడ హజారైనాము మిమ్మల్ని రంజింపచేయడానికి. ఇఫ్ యువ్ జస్ట్ ట్యూన్ ఇన్, గుర్తించుకోండి మీరు సరైన ఛానల్ ఎన్నుకున్నారు. యు ఆర్ కనెక్టెడ్ టు 94.96 98.2 MHz పైన.

ఈ కార్యక్రమం యొక్క శుభాంతం దాకా. అయితే ఇంకా క్షణం వ్యర్థం చేయకుండా కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. గుర్తుంచుకోండి, ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఆన్ 94.95.6 98.2 MHz.

హే బ్యూటిఫుల్ సంగీత రసికులారా, ఈ ఉదయపు వేళ నేననుకుంటున్నాను చాలామంది ఇంట్లోనున్నారు లేదా రష్లోనున్నారు, గబగబ చేస్తుండగా ఆఫీస్కి పోవాలి కదా. మీరేమైనా చేస్తున్నారైతే మేము మీ తోడుగా ఉంటాం. ఐ టే స్టే చేంజ్ స్టే కనెక్టెడ్.

బ్యూటిఫుల్ సంగీత రసికులారా, కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. ఇవాళ మీరు ఇంట్లోనున్నారు, ఒక మంచి అల్పాహారాన్ని ఎంజాయ్ చేస్తున్నారైతే సురుచి మన సమస్త ఎంబీసీ సిబ్బంది తరఫున వింటూ ఉండండి మా కార్యక్రమాన్ని.

అవునండి సంగీత రసికుల్లారా, కొనసాగిస్తున్నాం నేటి కార్యక్రమం ఒక చిన్న ఆలోచన. నేటి ఆలోచన ఏమిటంటే శ్రద్ధగా వినండి. అయితే ఈ ఆలోచన మీ ప్రతి ఒక్క జీవితంలో ఉపయోగించాలి, ఎందుకంటే దట్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ యూ లాట్స్ ఆఫ్ పాజిటివిటీ.

0: రూపాన్ని చూసి మోసపోకు, రూపాయిని చూసి మురిసిపోకు. రూపమైన రూపాయైన శాశ్వతం కాదు, మనలోని మంచితనమే శాశ్వతం.
1: From 8 to 9, తొలి రాగాలు, తొలి రాగాలు, గాలు గాలు గాలు గాలు.
2: This is my only favorite station, playing the best songs on the radio.
3: RM3 Manoranjan Radio.

అవునండి శ్రోతలారా, ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు, ఇంకా ఈ రాబోయే పాట విశేషంగా మీకే అంకితం చేస్తున్నాం.

0: సంగీత రసికులారా, గొడవ పట్టుకోవడానికి కారణం ప్రేమని పెంచుతారమే చిన్ని ఆశ. ఏ రోజు ఆ ఆశ ఆవిర్రవుతుందో ఆ రోజు నుండి గొడవలు ఉండవు, నిరాశ నిర్బంధం మాత్రమే ఉంటాయి.
1: సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి

సంగీత రసికులారా, ఇవాళ ప్రీలిస్ మీరు బాగానే మెచ్చుకుంటున్నారని ఆశిస్తున్నా. ఇంకా ఇంతటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి, శుభదినం. ఇంకా లివింగ్ యూ ఆన్ దిస్ బ్యూటిఫుల్ ట్రాక్. బై బై, టేక్ కేర్.

సార్ మీ నేను అనదానికి నేను చాలా ఫీల్ అయ్యాను సార్, గట్టిగా వెతికాను.

0: లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడం ఎంత పెద్ద విషయం. ఒక నిమిషం టైం ఇస్తా అంటారు,
1: నచ్చితే ఇంకో నిమిషం ఇస్తాను.
0: ఏం చెప్పాలి,
1: కబుర్లు చెప్పు.
0: నన్ను పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ కత్తిలా ఉంటుంది. కాగ్నిసెంట్ లో జాబ్ పువ్వుల్లో పెట్టి చూసుకుంటా.
1: కబుర్లు చెప్పకు, కబుర్లు చెప్పు.
0: మీకు నాకు సరిపోదు, సెట్ అవుతుంది.